అహంకారం పాపాత్మా మిత్రంతజంత సతరం దృణంత అనిక్ మాయా విస్తీరణే ఆవంత్ జావంత్ థకంత్ జీయా దుఃఖ సుఖ బహుభోగణే భరం భ్యాన్ ఉదయాన్ రమణం మహావికట అసాధ రోగణే